0: సేవింగ్స్ అమతన్న బిందు ఏకైకై దేకై దేసియై దేసియ ఫిచ్ రేటింగ్స్ ఏ మైనస్ ఎల్ కే ఏ అవుట్లుక్ స్టేబుల్ యా 15 మూలే సమాగమకి
1: లంకంబ బివైడి ప్రదర్శనాగారేట పివిస రాజ్య సేవక ఓబే బివైడి వాహన అదమ వేన్ కరవా గన్న వెడి విస్తర సదహా బిందుయి ఏకై ఏకై దేకై 125 125 అమతన్న ఒయా ట్రై కరన్న గన్న విజయ ఆప పిటి
2: හෘද රෝග, ස්නායු රෝග, ආතරයිටිස් ඇතුළු ඔබට තිබෙන ඕනෑම රෝගයක් නිට්ටාවටම සුව කරගන්න සෙවනගල කමල් බන්දුල විදමාතා හමුවන්න ආයුමා ආයුර්වේද රෝහල බෝග හහන්දිය කෙරේ බංආර සෙවනගල 0777 3947